హమకషవరం అల్లాహు మెనువి ఇలాహకున్ వాకమ ఎవరెన్న బునవి జహిందకు ఎవరెం బొడావె గన్నకం గావు.

0: మీకు నిందేమే వర రంగళ లవ అడవ హిందో పొద చేస్తాము లవగ మీ బుణి కొంవాహక దకేత మమ్మే ఆ బప్పగే వాహక ఎమ్మే హీన్ హేవి మమ్మే ఆ బప్పయే పురిహాకమే వెస్ కొద్దెని లోబి కమ్ మమ్మే ఆ బప్ప ఏను వర రీతి లవేదో తెన్ బాతిన్ బుణిది బల బాతిన మీద కొలజసాలలి ముత స్వీరు ఫెరుని కోచెత
1: బప్ప లోబింగ్ కుజక ఫైకియాదె
0: ఆ బప్ప వర లోబింగ్ కుజక ఫైకియాదె ఏయస్ బప్ప మే లోబింగ్ కుదిన కొద్దే ఎక్కంత దో మలాయ బునిది బల మలాయ లిబుని తసీరు ఫెరుని కొం కమే
1: కుదిన్ మమ్మయ హదియాయ దేతం
0: ఆ కుదిన్ లోబి మమ్మయ హదియాయ దెని దో ఏయస్ కుదిన్న కురేవిదాని కమే మమ్మయ బప్పయ ఏను మమ్మయ బప్పయస్ కుదిన హదియా దెబ్బా గుత కుదిన్న వెస్ మమ్మయ నోని బప్పయ హదియా దేవిదానిద వర రంగలు కమెం ఏ హదియా బదల్ కురుమకిద మయుక్ పనిది బల కొంకమే ఫెన్నని మయుక్ కే తసి
1: మయుక్ కే ఫెన్నని మయంగ మమ్మయ కుచ్చక ఫిలావుల హదాత లోబి
0: తోబి వర రంగల మమ్మ ఫిలావుల కియాదితంద
1: కుచ్చక
0: కొమెస్ కుచ్చక వర రంగల దెన్ జైకో పోంచే ఫెన్నని
1: బప్పయ బేబే కుక్కు మజా కురతం
0: ఆ బప్ప మే లోబి కొద్దే కమ ఏమి కుదిన బై ఫహర్దో మజా కో కులివర్ కులల కుదింగే కులివర్ గ బావిరి వెల ఎకా కంక బప్ప మే వర లోబి కొద్దే హరి హాకు దిన బస్తో మికుదిన వర రీతి కో పులజ సాలా పురికం పాహ కొలే తస్వీర్ తక వర రీతి మికుదిన మసేకెంగే ఎమ హరి హాకు దిన బస్ వర బడ శుక్రియా రీతి రీతి కో పులజ సా దినితి మీకు ప్రోగ్రామ్ గా వాహక దక్కాలము మిదని మమ్మయ బప్ప దక్కి లోబి మా గుళేగొతుందో ఏమి మింగాబాద్ ఫీనాద తమ్యదు బద్దలు కొల్లా కుజ్జాగ వాహకతం అడో అలమాదో

0: ఎక్కడొక్క
1: అడగండిప్పుడు అరే తీయంపడి బోధంగా ఏడిఎస్టీ ఏదో ఏగెన్స్తే అలా మాతో తెలుసు
0: ఏదాండో పర్మనెంట్
2: బ్రెయిన్ ఫోగ్ తో దెమతి బట్ బ్రెయిన్ ఫోగ్ కి అసలుగా కంతత సాఫను ఉంద సిగొండిగ మా బావర్ కంతత తంగే ఫారగెం గుళునేమ కుడకొంగొళుం ఎరుంద ఏకా కంతత కవే సమరంగళవాణి ఎక్కద హెన్ రావాలాగెం గవాదుం కంతత కొల్ల దెన్ సిగొండియ బేణుంవా నింజా ఆరాము హోదదీగెం మసకె కురిమ మిహర్ బ్రెయిన్ ఫోగ్ వైరు ఎమ్మె గినాం కుదిం బ్రెయిన్ ఫోగ్ వాకమ బునా ఏ సిట్యుయేషన్ నకి టెస్ట్ తెరేగ ಟೆಸ್ಟ್ ತೆರೆಗ ವರಗಿನ ಫಾರ ಪುನಾ ಪೇಪರ್ ಫೆಣುಂತ ನಾ ಮೂರಿ ಆ ಜವಾಬೆಂಗ ಹಂದಾಣೆ ತುನಿ ಅಸ್ತುಗಮಿ ವಾಗುತ್ತಕ್ಕಿ ಮುಡಿ ಟರ್ಮ್ ತೆರೆಗ ಗವಾದು ಕಿಯವಂ ವಾಗುತ್ತಣ್ಣು ಕಿಯವ ಮಾಬಡ ಟೆಸ್ಟ್ ಟೈಮ್ ಟೇಬಲ್ ದೀಪು ನೀಮ ಕಲ ಅವಸ್ವೆ ಗಂಡಣಿ ಹುರಿ ಹಾ ಎಚ್ಚಂಗೆ ಫಾರ ಆಸಿಕೊಂಡಿಯ ಹಾಳಾಲ ಈಗ ಮುಗು ಕೆಪಾಸಿಟಿ ಹುಣ್ಣಾಣಿ ಬಾಕಿ ವರಕದ್ದು ಏಕಂ ಏ ಮಡು ಮಡು ಎಕ್ಸ್ಪ್ಯಾಂಡ್ ಕುರವೇನೆ ಎಚ್ಚ ಎಮ್ಮೆ ಏಕೆ ದುಸ್ಮತಿಂಗ್ ಕಿಯವ ಫೀಯಾಮು ಏ ಹರುದಾಣ್ ಈಗ ಮೆ ಫಹರ ಸಿಕುಂಡಿಯಂಗ್ ಹುರಿ ಹಾ ಎಚ್ಚೆ ಫಿಟು ಕುರಂಗ್ ಉಳುನೀಮ ಮಿವಣಿ ಬ್ರೈನ್ ದೆಂ ಅಣಿಕ ಕಿಯವುಮ ಗಿನವಗುತ್ತು ದೇಮೆಗೆಂಗ್ ಆಮದಿರುಳು ಮುಗ ಉಳೇ ಗೊತ್ತ ಕುಡುಕೊಂಗೆ ಬಬಾ ತಗೊಲ್ಲ ನಿದುನ್ ದಸ್ಕೊಲ್ಲ ನುಣಿಯಾಮ ನಿದಾಫ ದಂಬರಂಗ್ ಹೇಲ ಮಿಗುತಕ್ಕಂತ ಕುರಿ ಮಸ್ತುಗ ಎ ನಿಂಜಕಿ ಮಿ ದಸ್ಕುರ ಎಚ್ಚಿ ರಂಗಳು ಫೈಲ್ಗ ಸಿಕುಂಡಿಯಾಗ ಫೈಲ್ ಕುರಂದಿ ಬೇವಾಗುತ್ತು ಈಗ ಮುಗು ಹೆಣ್ಣು ಸಿಕುಂಡಿಯಂಗ್ ಅಳಾಲ ಮೇಜುಮತಿ ಹಡಿಕೊಂಗೊಬ್ಬ ಮಿ ನಾನಿ ಟೆಸ್ಟ್ ದಿಯಮ್ ಕ್ಯಾಂದಗುವಾಣೆ ಎಚ್ಚಿ ಹೋದ
1: అడగడమే హమ ఏ లెవెల్ ఫెషన్ కొరి వస్తా బుణి టెస్ట్ ఆ క్యారీ వేగం ఉన్నారు కియం ఫషాఫీ హమ ఎక్కిచ్చే సమ నేను గేనేదో హమ కొమ్మ దూస్ అరి ఎగ్గడీరు దిగడీరు హమ కియవాలాష
2: కన్సిస్టెంట్
0: ఉందో
1: ఓ లెవెల్ హా ఫసే హెండ్ ఉంది ఏ లెవెల్
0: అడగడు స్మియదు మీ టెస్టింగ్ ఆదాఫ గాగడ కమెందుడు దిగడి బావీరు హమ పేపర్ బదాది తిబుని బ్యాచింగ్ హదాన తుని కన్నే
1: కొంపక మాయిత
0: హమ మెమొడి మ్యాథమెటిక్స్ పేపర్ హదాఫ దేగ హమ కొడకు సువాలాచి కియాదాఫ దేంగ అందాన గండం ఫషిదో హరియాచ దిసావం మెత్సకియస్ ప్రాక్టీస్ బేణు వాచ
2: ఎమ్మ మిహారు ప్రోగ్రామ్ ని మే హిసాబ దియామ మిసాలం బేణు తికుదిన కొంకు కమ దెం మిహారు హదాం హరి దెం దెకి వాకే
1: ఎమ్మ ఫహం దెకి వాకే బ్రెయిన్ ఫుగ్ దో
2: ఏగెం అరా గన్నాడు గుత్తంతగ బుర్త
0: అలగొన హమై బా హదాం హరి మిసా అలగల మిస్ కియా దిం హెచ్ కంకం బహాదాం కురీమదో మిల్ల మీహాగే నఫ్స్ సర్వీస్ మైండ్ ఆఫ్ సెలిబే దోయ్ ఫసే హకమా
2: దెంకో బై ఆమే ద నఫ్స్ కి మిహార డిఫైన్ కురాగతకి
0: మిల్ల నఫ్స్ అలగండ హదమా దిస్ పున అలగండ కి హమ అమిల్ల నఫ్స్ డిఫైన్ కురాగతుగ అమిల్ల మీహాగే అమిల్ల వ్యూస్ దేకే దేకుం తక నిమ్మున్ తక అదో ఏ హమ మై సెల్ఫ్ ద ఎయిర్ కోట్స్ మై సెల్ఫ్
1: అలగండ అరే తేం వని వందమని మిస్ పుని తీం వర్డ్ mind body soul then var kurukoda vane vani
0: mind body soul then miyadama agon vena hiyani mi dekkuni jumla gote ahakanna edo mind body soul hama varan expanded ko
1: kanka manage kurum then vane mis var muhimakam ke edo nidumuge ahakis
2: then self diagnosis so
1: self diagnosis works the kind
0: self diagnosis
1: var kina her kudin kuraka
2: nahi edo shakku enyama hamara galo professional kare goslando
0: ಅಮ್ಮ ಮುಳಿಂಗ ಮೈ ಬಸ್ ಗೊತ್ತು ಹೆಲ್ತಿ ಕಮೆಂಟ್ ಒಂದು ಅಳಗೊಂಡು ದೇಕಾಗಿ ಸೆಲ್ಫ್ ಡಯಾಗ್ನೋಸಿಸ್ ಅಕ್ಕಿ
2: ಬರ ಬ್ಯಾವರು ವಾಹಕ ದೆಕ್ಕಿಚ್ಚುತ್ತೋ
0: ಎಮ್ಮ ಮೀ ಅದುಗೆ ಶೋ ನಿಮ್ಮ ಕಾಮೆ ಮೀ ಐ ಅವ್ರ ಬುಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಜೋ ಮಿಸ್ಸಿಂಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು ನಿಮ್ಮ ಮೀ ಅದು ಅಮ್ಮ ಅವ್ರ ಬುಡ ಪ್ರಕುರಿಯಾ ಹುಯ ಹಾಕು ದಿನ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಮ್
1: ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಮ್
3: ಸ್ಪಿಲ್ ದಿ ಟೀ ಅನ್ಹಪ್ತಾಗ ಸ್ಪಿಲ್ ದ ಟೀ ಪ್ರೋಗ್ರಾಮ್ ನಿಮ್ಮಾದ ಫಕಿಲಾ ನೀರಾದು ಕುರವ್ಯ ಅನ್ಹಪ್ತಾಗೆ ಸ್ಮಿಗೆ ಆ ಪ್ರೋಗ್ರಾಮೆ ತಿಕು ದಿನ ಗೆಣಿಸ್ತೇನೆ ವಾಹಕ ಬುಡಲಮು ಮೆಹಪ್ತಾಯ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಸ್ ತಯಾರು ಕುಶೇಳಿ ಅಳುಗಣ ಶತ್ ನಸೀಬ್ ಹುರಿ ಹಾಕು ದಿನ ವಿಸ್ ವರಂ ಉಫಾವೆರಿ ದುವಾಹಕಂ ಎದಮು ವಕಿವಿಲಾನ ವಸ್ಸಲಾಮಲೇಕು.

0: గడి ఫతిహ్ హతరు గడి తిరిస్ మినిట్ మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగే మగుదా.